0: జంజు వంశిని రాజే గాలాను దైన లాను దైన కృష్ణ లాను దైన జంజు వంశిన రాధికా లాను దైన భందై గాయే కృష్ణాజీ రాధికా లైలేన భందై గాయే కృష్ణాజీ రాధికా లైలేన రాధికా కే ఆమా వంశిన ఆజ పఠౌదిన రాధికా కే ఆమా వంశిన ఆజ పఠౌదిన
1: ఎస్తా లీలా దినభరి పని గాన సక్నుహుంచ